అనికతయన్ మనస మందు శీతల బన్ ముని సిరిపాదే బుధుర శ్రీజే సమంత కూతర జాగే కమలీయ.